0: Morning Raga is powered by LimFi. Sending money back home just got smarter, faster, and way more rewarding with LimFi.
1: మీరు వింటున్నారు మార్నింగ్ రాగా 101.3 FM. చక్కని పాటలు, కమ్మని మాటలు. ఫర్ యూర్ ఇంక్వైరీస్ కాల్ విజయ్ ఎట్ 416-356-8529. మీరు మమ్మల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయొచ్చు. అలానే మా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ ఇంటర్వ్యూస్, కంటెస్ట్ డీటెయిల్స్, అప్డేట్స్ ఇవన్నీ పొందొచ్చు. మా షోని లైవ్ గా వినడానికి మీరు మీ స్మార్ట్ ఫోన్స్ లో సిఎంఆర్ ఎఫ్ఎం ఆ ట్యూనింగ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అలానే 101.3 కి ట్యూనింగ్ అవ్వండి. మార్కెటింగ్ ఇంక్వైరీస్ అండ్ ఫర్ అడ్వర్టైజింగ్ ప్యాకేజెస్ కాంటాక్ట్ ప్రదీప ఎట్ 6479260162. అండ్ మన మెయిన్ స్పాన్సర్ లెంఫై మనీ ట్రాన్స్ఫర్ సర్వీసెస్ అవైలబుల్ త్రూ యుఎస్, యూకే, ఈయు అండ్ ఆల్సో 25+ కంట్రీస్. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెదర్ చూస్తే చాలా బాగుంది, కానీ వీకెండ్ అయిపోతుందని కొంచెం అప్సెట్లో ఉన్నారు కదా మీరందరూ. అందుకే మీ వీకెండ్ మూడ్ని కొంచెం ఎనర్జెటిక్గా మార్చుకోవడానికి మా షోని వినటం కంటిన్యూ చేస్తూ ఉండండి. ఏంటింతకీ, స్ప్రింగ్ వచ్చినట్లా రానట్లా, వచ్చి రానట్లుగా, కనిపించి కనిపించినట్లుగా ఆటలాడుకుంటుంది కదా. జనాలందరూ బయటకు వచ్చి ఫుల్ సమ్మర్ స్వింగ్ని త్వరలో ఎంజాయ్ చేయబోతున్నారు. ఇంకా అవుట్డోర్ యాక్టివిటీస్, అమ్యూజ్మెంట్ పార్క్స్ ఇలా అన్నీ షురు. మీరు రెడీనా? అసలు చూస్తూ చూస్తూ రోజులు ఎంత త్వరగా గడిచిపోతున్నాయో కదా. మొన్నే 2025 ఇలా వెళ్ళి 2026లో అడుగు పెట్టాం. అప్పుడే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ కనురెప్ప పాటలో ఎగిరిపోయింది. మనం ఎవ్రీ ఇయర్ కొత్త సంవత్సరం రాగానే ఇయర్ ఖచ్చితంగా ఈ గోల్స్ పెట్టుకోవాలి, ఇవన్నీ కంప్లీట్ చేయాలి, లేదంటే కొత్త లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలి అని పెట్టుకుంటుంటాం కదా. అవి ఎక్కడి వరకు వచ్చాయి అంటే, ఏం లేదు, మరి సగం సంవత్సరం అయిపోయింది కదా, మన ప్రయత్నాలు ఎక్కడి వరకు వచ్చాయో అని. మరి ఏం పర్వాలేదు, ఇంకొంచెం ట్రై చేసి కాన్ఫిడెన్స్తో ట్రై చేయండి. ఇయర్ ఎండ్ అయ్యేలోపు మీరు అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారు. ఈ చక్కని సాయంత్రము మీకు వినిపించబోతున్నాం సాహసం శ్వాసగా సాగిపో మూవీ నుంచి తాను నేను సాంగ్. ఈ అందమైన మెలడీ మీ అందరికీ అంకితం.

0: మన స్వదేశానికి డబ్బులు పంపించడం ఇప్పుడు చాలా వేగం, చురుకు మరియు ప్రతిఫలదాయకం.
1: లెమ్ ఫై ఈ వెసులుబాటు మనకి యూకే, యుఎస్, యూరోప్ తో పాటు 20 దేశాలకు పైగా లభ్యంగా ఉంది. అండ్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది కస్టమర్స్ కి నమ్మదగ్గింగా లెమ్ ఫై.
0: లెమ్ ఫై ఎందుకు?
1: జీరో తో మినిమం ఫీజ్, వేగవంతమైన ట్రాన్స్ఫర్స్ అండ్ కాంపిటేటివ్ ఎక్స్చేంజ్ రేట్స్ తో పాటు కెనడాలో ఉంటున్న వాళ్ళకి రివార్డ్ పాయింట్స్ కూడా.
0: లెమ్ ఫై
1: మన మార్నింగ్ రాగా లిసనర్స్ కి ఎక్స్క్లూజివ్ ఆఫర్ కూడా ఉంది. రాగా RAAGA అన్న కోడ్ ని యూజ్ చేస్తే యూ గెట్ 10% off on minimum transfer of $100 and a max cashback of about $50 on sending $500.
0: Vegam nammakam faladayakam Lemfi,
1: moving your money the right way. Next time meer Canada nundi double pampala, just one name, Lemfi.
2: Lemfi, fast money, happy homes.
3: మీరు కొత్త బండి కొనాలనుకుంటున్నారా? మిసిసాగా క్రైస్లర్ మీకోసం. జీటీఏలో అతి పెద్ద షోరూమ్ విత్ టాప్ నాచ్ సర్వీస్ అండ్ హ్యూజ్ ఇన్వెంటరీ.
4: ఇక్కడ సరికొత్త జీప్, డాడ్జ్, ర్యామ్ అండ్ క్రైస్లర్ వెహికల్స్ లభించును. అదే కాకుండా ఎన్నో ఆప్షన్స్ లో యూస్డ్ కార్స్ కూడా కొనవచ్చు.
3: మీ వెహికల్ సర్వీసింగ్ కోసం అక్కడ సేల్స్ టీమ్ ప్రతిరోజు మరియు సర్వీస్ టీమ్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు అందుబాటులో ఉంటారు.
4: ఇన్ పర్సన్ షోరూమ్ విజిట్ చేయొచ్చు లేదా సరైన డీల్స్ కోసం మై మిసిసాగా క్రైస్లర్ .com. Mississauga Chrysler at 2260 Battleford Road, Mississauga.
5: వసంతం సూపర్ మార్కెట్, డిస్కవర్ ఎవ్రీథింగ్ యూ లవ్ ఆల్ అండర్ వన్ రూఫ్. తాజా కూరగాయలు మరియు పళ్ళు, అలాగే ఇండియా, శ్రీలంక, కెరీబియన్ నుంచి ఇంపోర్ట్ అయిన ఫ్రెష్ ఫిష్, సీ ఫుడ్ అండ్ మీట్స్. ఇవి కాకుండా ఎవర్ సిల్వర్ వెసల్స్, క్లే పాట్స్ అండ్ గ్రైండర్స్ మరియు వైడ్ రేంజ్ ఆఫ్ ఇండియన్ అండ్ శ్రీలంకన్ గ్రోసరీస్, పూజా ఐటమ్స్ అండ్ ఐడల్స్.
6: వసంతం సూపర్ మార్కెట్, 8 Shadlock Street, మార్కం, 416-292-8585. విజిట్ వసంతం సూపర్ మార్కెట్, 8 Shadlock Street, మార్కం, లొకేటెడ్ జస్ట్ ఆఫ్ Steels Avenue between Markham Road and Middlefield Road, bringing a taste of home closer to you.
5: Inti ruchi meeku marinta cheruvaga.
7: Mee manasulo unna aasalu maatalto kaadu, oka aabharanamto baita pettandi. Malabar Gold and Diamonds Mine Diamond Festival lo meeku nachina diamond jewelry konadaniki ide saraina samayam. మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీలకు గోల్డ్ కాయిన్ ఫ్రీగా పొందండి. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ప్రపంచంలో ఎక్కడ కొన్నా సరే ఎలాంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీ ప్రేమని పంచడానికి హార్ట్లెండ్ టౌన్ సెంటర్ మిస్సిసాగా అండ్ కింగ్స్టన్ రోడ్ వెస్ట్ ఏజాక్స్ లలో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
3: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మార్నింగ్ రాగా 101.3 FM. నేను మీ ఆర్జే స్ట్రావ్య. ఇందాక నేను మాట్లాడుతుంటే సమ్మర్ గురించి గుర్తొచ్చింది. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చేసాయి. ఇప్పుడంటే పిల్లలకి వేసవి సెలవులు అంటే అంత ఎక్సైట్మెంట్ లేదు, కానీ మా చిన్నప్పుడైతే చాలా సరదాగా ఉండేది. మాకు వేసవి సెలవులు అంటే అమ్మమ్మ ఇల్లు, వేసవి సెలవులంటే పొద్దునుంచి సాయంత్రం వరకు అలసట లేకుండా ఆడే ఆటలు. మాకు వేసవి సెలవులంటే నెక్స్ట్ ఇయర్ స్కూల్ కోసం రెడీ అయ్యే ఉత్సాహం. వేసవి సెలవులంటే ఆరు బయట కూర్చుని చెప్పుకునే ముచ్చట్లు. మీకు గుర్తుందా, చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు, మన అమ్మమ్మలు, నానమ్మలు మన వీధి అరుగు మీద కూర్చోబెట్టి మనకి చాలా కథలు, పొడుపు కథలు చెప్పేవాళ్ళు కదా. ఆ రోజులు ఎంత బాగుండేవో. ఒక్క ఛాన్స్ వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలనుంది. పొడుపు కథలు అంటే గుర్తొచ్చింది. నేను మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుతాను, ఓకేనా? దీని ఆన్సర్ తెలియాలంటే నా షో వింటూ ఉండండి, మధ్యలో దాని ఆన్సర్ రివీల్ చేస్తాం. ఏం అడుగుదాం? సరే, ఒకటి సింపుల్గా అడుగుతా. నీటిలో పుడుతుంది, నీటిలో పెరుగుతుంది, కానీ నీరు తగిలితే చచ్చిపోతుంది, ఏంటది? మళ్ళీ అడుగుతాను, నీటిలో పుడుతుంది, నీటిలో పెరుగుతుంది, నీరు తగిలితే చచ్చిపోతుంది, ఏంటది? బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తున్నారు కదా, మీరు ఆలోచిస్తూ ఉండండి. ఈలోపు నేను ఒక సాంగ్తో వచ్చేస్తాను మీ ముందుకి, అది వినేసి ఎంజాయ్ చేయండి.

వెల్కమ్ బ్యాక్ టు 101.3 ఎఫ్ఎం మీ ఫేవరెట్ సిఎంఆర్ ఎఫ్ఎం ఆర్ ట్యూనిన్ యాప్లో మమ్మల్ని వింటున్నారు. అలానే మన మార్నింగ్ రాక స్పాన్సర్ లెంఫై ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ మనీ ట్రాన్స్ఫర్ యాప్స్ విత్ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ త్రూ అవుట్ ద వరల్డ్. ఈరోజు ఇన్స్పిరేషన్ సండే అండ్ మన టాపిక్ వచ్చి ద మ్యాన్ ఆఫ్ ద అవర్ నీరజ్ చోప్రా. నీరజ్ చోప్రా గురించి నేను ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? మీ అందరికీ తెలుసు కదా, అందరికీ తెలిసిన ద గ్రేట్ అథ్లీట్ నీరజ్ చోప్రా. ఇండియాకి జావలిన్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన ఘనత నీరజ్ చోప్రాకి దక్కింది. సోషల్ మీడియాలో నీరజ్ ట్రైనింగ్ వీడియోస్ మీరు ఎవరైనా చూస్తున్నారా? మీలో ఎవరైనా ఫాలో అవుతున్నారా నీరజ్ వీడియోస్? అలా అయితే 2026లో కూడా ఆయన ప్యాషన్ ఏమాత్రం తగ్గలేదు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ద మోస్ట్ ఇన్స్పైరింగ్ థింగ్ ఆయన హంబల్నెస్. మీరు చూసారో లేదో తెలియదు కానీ రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను, అది చాలా వైరల్ అయింది నీరజ్ చోప్రాది. అదేంటంటే హీరోయిజం చూపించకుండా సైలెంట్గా వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. దట్ ఈజ్ ఎ ట్రూ పర్సనాలిటీ. లైఫ్లో మనం ఎంత ఎర్న్ చేసామనేది కాదు, ఎంతమందిని ఇన్స్పైర్ చేశామనేది ఇంపార్టెంట్. నీరజ్ చోప్రా ఈజ్ ప్రూవింగ్ దట్ యూ కెన్

విషయంలో మంచిని కన్జ్యూమ్ చేస్తూ వీలునంత వరకు సొసైటీకి హెల్ప్ అవ్వాలి, అవునా కాదా? అలానే ఇంకో వీడియో గురించి మాట్లాడతాను. నేను రీసెంట్గా ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియో చూశాను. ఒక హోమ్లెస్ ఆయనకి ఎవరో కొంచెం ఫుడ్ ఇచ్చారనమాట. అండ్ ఎక్స్పెరిమెంట్ కోసం ఒకతను ఆ హోమ్లెస్ ఆయన దగ్గరికి వెళ్ళి, నాకు చాలా ఆకలిస్తుంది, నాకు పొద్దు నుంచి ఏమీ తినలేదు, నీ దగ్గర ఏమైనా ఉంటే ఇస్తావా అని అడిగారు. సో అతను తను తినాలి అనేది మర్చిపోయి కూడా అవతల వ్యక్తికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఆ ఫుడ్ని షేర్ చేసుకున్నారు. అది చూడగానే నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది. బికాజ్ వీ నో దట్ ద స్మాల్ యాక్ట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్ కదా. సో గొప్ప వాళ్ళు ఎక్కడో ఉండరు, దాన్ని బట్టి చూస్తే కదా, మన చుట్టుపక్కలే మన మధ్యలోనే తిరుగుతూ ఉంటారు. మంచితనం అనేది ఒకటి ఉంది అని ప్రపంచానికి తెలియచెప్తూ ఉంటారు. దైవం మనుష్య రూపేనా అని ఊరికే అన్నారా? నీరజ్ చోప్రా గారి హార్డ్ వర్క్, డెడికేషన్ అలాగే కైండ్నెస్కి మనందరి తరపున టేక్ అబౌ. ఇప్పుడైతే మీరు ఘర్షణ మూవీ నుంచి నిన్ను కోరి సాంగ్ విని వచ్చేయండి. వచ్చాక మరిన్ని ముచ్చట్లు చెప్పుకుందాం.

0: ఆతల్యం ఫుడ్ అంటే జస్ట్ టేస్ట్ కాదు, ఇట్స్ ఎన్ ఎమోషన్. ఆ ఎమోషన్ మీరు పొందవచ్చు అట్ సింప్లీ సౌత్, వేర్ ఎవ్రీ డిష్ క్యారీస్ ది ఒథెంటిక్ ఫ్లేవర్స్ ఆఫ్ సౌత్ ఇండియా. క్రిస్పీ దోసాస్ నుంచి ఫ్లేవర్ఫుల్ కర్రీస్, అరోమాటిక్ బిర్యానీస్ రుచి చూడండి. ఎవ్రీ బైట్ రిమైండ్స్ యూ ఆఫ్ హోమ్, పర్ఫెక్ట్ ఫర్ ఫ్యామిలీ డిన్నర్స్, వీకెండ్ క్రేవింగ్స్ అండ్ స్పెషల్ మోమెంట్స్. సో నెక్స్ట్ టైం సౌత్ ఇండియన్ ఫుడ్ అని మైండ్ లో వస్తే రిమెంబర్ వన్ నేమ్, సింప్లీ సౌత్. టేస్ట్ ది ట్రెడిషన్, సింప్లీ సౌత్ in Oshawa and Mississauga. Visit simplysouth.ca. Come hungry, leave happy.
1: మీకు నోటి నొప్పి, దవడ నొప్పి, తలనొప్పి లేదా నిద్రలేమి సమస్యలున్నాయా? మీ సమస్యలన్నిటికీ ఒకే పరిష్కారం, డాక్టర్ అశోక్ బాబు రామ్య అండ్ అసోసియేట్స్. అత్యుత్తమ దంత చికిత్స సేవలు అందిస్తూ 20 ఏళ్ల అనుభవంతో ఇంప్లాంట్స్, బ్రేసెస్, డెంచర్స్, రూట్ కెనాల్స్, స్మైల్ మేకోవర్ మరియు ప్రత్యేకంగా టీఎంజే, ఓరోఫేషియల్ పెయిన్, స్లీప్ అప్నియా సమస్యలకు నిపుణులైన చికిత్స.
2: విజిట్ కెనడీ రూత్ డెంటల్ సెంటర్ ఇన్ బ్రాంప్టన్, 9058461595 or Credit Valley Dentistry in Mississauga, 647-825-3276
3: or contact Ramya Dentistry for TMJ orofacial pain and sleep apnea, 905-997-1865.
2: They speak your language. Book an appointment today for your perfect smile.
4: చక్కటి లోకల్ ఫ్లేవర్స్ కి అడ్రస్ పక్కా లోకల్ కిచెన్ అండ్ బార్ ఓషవా. ఆస్వాదించండి నోరూరించే బిర్యానీలు, పులావ్లు, నార్త్ అండ్ సౌత్ ఇండియన్ మరియు తందూరి వంటకాలు. ఎంజాయ్ చేయండి బడ్జెట్ బిర్యానీస్, దోసాస్ అండ్ చాట్ అలాంగ్ విత్ ఫ్రీ చాయ్ ఆన్ వీకెండ్స్. ప్రీ బుకింగ్ లో మీరు 35 మెంబర్స్ వరకు ఇన్ హౌస్ పార్టీని కూడా అరేంజ్ చేస్తారు. ఫైండ్ దెమ్ అట్ 1050 Simcoe Street నార్త్ ఓషవా. కాల్ 9052407796 ఆర్ విజిట్ పక్కా లోకల్ .ca. డైన్ ఇన్ లేక టేక్అవుట్ కోసం విజిట్ చేయండి పక్కా లోకల్. ట్రూలీ లోకల్, ట్రూలీ డెలిషియస్.
5: Craving something sweet and real? Sugar Maze has you covered. 100% vegetarian cakes made fresh in store every day and topped perfectly to your choice. From elegant wedding cakes to birthday wow factors and special celebrations, Baker Shriwani brings over 7 years of artistry to every creation. Visit Sugar Maze at 30 St. Thomas Street near Winchester and Anderson, Whitby. Call 647-482-9662. Sugar Maze, where every cake tells a story.
6: పండగ ఏదైనా, పూజ ఎప్పుడైనా, మీ ఇంటి పూజ అవసరాలకి కావాల్సిన పూజా సామాన్లు ఇప్పుడు ఒకే చోట,
7: శ్రీ గాయత్రి పూజా స్టోర్.
6: ఫ్రెష్ ఫ్లవర్స్, సేక్రెడ్ లీవ్స్, మట్టి గణపతి విగ్రహాలు, డెకరేషన్ ఐటమ్స్ మరియు రిటర్న్ గిఫ్ట్స్, అలాగే మల్లె పువ్వు, జాజి, కనకాంబరం, తమలపాకులు, పూజా కోకోనట్స్ మొదలగు అన్ని పూజా వస్తువు దొరికే చోటు శ్రీ గాయత్రి పూజా స్టోర్.
8: తరాలు మారినా సంప్రదాయం నిలవాలి, ఆ వెలుగును నిలబెట్టే పేరు శ్రీ గాయత్రి ఇంపోర్ట్స్.
9: కన్వీనియంట్లీ లొకేటెడ్ at 360 King Street West, Oshawa, adjacent to SV Temple of Durham, 416-786-3239.
10: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మార్నింగ్ డాగా 101.3 FM, చక్కని పాటలు, కమ్మని మాటలు. కెనడాలో ఎక్కడ లేని అప్డేట్స్, ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్ అన్నిటికీ వన్ స్టాప్ డెస్టినేషన్ మన మార్నింగ్ డాగా. ఇందాక నేను ఒక పొడుపు కథ అడిగాను కదా మిమ్మల్ని, నీళ్ళల్లో పుడుతుంది, నీళ్ళల్లో పెరుగుతుంది, ఒక్క చుక్క నీళ్ళు తగిలితే చచ్చిపోతుంది, అది ఏంటి, దాని ఆన్సర్ ఏంటి? సరే, దాని ఆన్సర్ నేను చెప్పేస్తాను. అది ఉప్పు, ద సాల్ట్. ఎందుకంటే వాటర్ టచ్ అయితే డిజాల్వ్ అయిపోతుంది. అండ్ ఇంకా మే మంత్లో చాలా గొప్ప గొప్ప వాళ్ళ బర్త్డేస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మీ. మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ సీనియర్ NTR గారి జయంతి మే మంత్లో. అస్సలు సినిమా అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది NTR గారు కదా. ఆయన మొత్తం 300 సినిమాస్లో నటించారు, తెలుగుతో పాటు అన్ని రకాల భాషల్లో యాక్ట్ చేశారు. ఆయన గురించి ఈ జనరేషన్ వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారంటే అసలు ఆయన గొప్పతనం అక్కడే తెలిసిపోతుంది కదా. ఎవరిని అడిగినా, ఎవరైనా మూవీస్లోకి ఎందుకు వచ్చారు, ఇప్పుడైతే నేను చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అని చెప్తారు. కానీ అప్పటి కాలం నుంచి కూడా అందరూ NTR గారు నా ఇన్స్పిరేషన్ అని చెప్తూ ఉంటారు. అంత గొప్ప నటుడు ఆయన, అందుకే ఆయన ఇర్రీప్లేసిబుల్ కదా. ఆయన సినిమాలు, ఆయన చేసిన సినిమాలు, క్యారెక్టర్సు, ఆ గంభీరము ఎవ్వరూ సాటిరారు కదా. సో ఆయన జయంతి మే మంత్లో అయితే మే మంత్లో మన ఎంటైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కూడా జరుపుకుంటున్నారు. వాట్ ఏ కోయిన్సిడెన్స్. తాతగారు మనవడు ఒకే మంత్లో పుట్టారు. అలానే మన రౌడీ విజయ్ దేవరకొండ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి గారు కూడా ఈ మంత్లోనే బర్త్డేస్ జరుపుకుంటున్నారు. అలానే మీకు స్పెషల్ అకేషన్స్ లైక్ బర్త్డేస్, వెడ్డింగ్ డేస్, లేదంటే ఇంకేమైనా అనౌన్స్మెంట్ కోసం చూస్తూ ఉంటే వెంటనే ఆలస్యం లేకుండా మన మార్నింగ్ రాగా టీంతో కనెక్ట్ అయిపోండి. బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్న వాళ్ళందరికీ మన మార్నింగ్ రాగా తరపున విషెస్ తెలియజేసుకుంటూ మనం ఇప్పుడు మిరాయి మూవీ నుంచి వైబ్ ఉందిలే సాంగ్ వినొచ్చేద్దాం. ఈ మంచి మాస్ సాంగ్ని, అందరికీ నచ్చే సాంగ్ని ఎంజాయ్ చేసేసేయండి.

వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ రాగా 101.3 FM. మీరు అబ్రాడ్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మాత్రం లెంఫై యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ని పొందేయండి. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందామా? అఫ్కోర్స్ ఇప్పటి వరకు అన్ని చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్సే మాట్లాడుకున్నాం, బట్ ఇది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇన్ 2026 ద బిగ్గెస్ట్ ట్రెండ్ ఈజ్ నాట్ హజిల్, యు నో వాట్, ఇట్స్ స్లో లివింగ్ అండ్ కాజీ ఆస్థెటిక్స్. పీపుల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఓవర్ స్టిమ్యులేషన్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ లేజీ, ఇట్స్ ఎ పవర్ ఆఫ్ పవర్ మూవ్. ఏం అర్థం కాలేదు కదా మీకు, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. స్లో లివింగ్ అంటే ఫాస్ట్ అండ్ స్లో మూవ్ కాదు ఫ్రెండ్స్, రైట్ స్పీడ్లో వెళ్ళడమే స్లో లివింగ్. అయితే మీరు ఇప్పుడు లంచ్ చేస్తున్నారనుకోండి, లంచ్ మాత్రమే చేయాలి. లేదంటే మీరు ఎవరితోనైనా మాట్లాడుతుంటే వాళ్ళతో మాట్లాడాలి. నో మల్టీ టాస్కింగ్. అంటే మీరు ఒకటేసారి రెండు పనులు చేయడం, అంటే తింటూ ఫోన్ చూడడము, లేదంటే ఎవరైనా మాట్లాడుతుంటే దానిపైన కాన్సన్ట్రేట్ చేయకుండా మీ పనిలో మీరు ఉండడం, అలా కాకుండా ఏదైనా ఒకదాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి ఏ కెయాస్ లేకుండా ప్రశాంతంగా ఆ పనిని కంప్లీట్ చేసుకోవాలి. అదే స్లో లివింగ్. అలానే ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో డిజిటల్ సన్సెట్ అనే ట్రెండ్ని చూస్తున్నారా? 2026లో ఇది ఒక పెద్ద లైఫ్ స్టైల్ షిఫ్ట్. అదేంటంటే సాయంత్రం అయ్యాక డిజిటల్ వరల్డ్తో కనెక్షన్ కట్ చేసుకుని పీస్ఫుల్గా మన టైం మనం గడపడమే డిజిటల్ సన్సెట్. అంటే ఈవినింగ్ అయ్యాక లైట్స్ అన్నీ ఆఫ్ చేసి, స్క్రీన్స్ ఆఫ్ చేసి మీ నర్వస్ సిస్టమ్కి రిలాక్స్ అవ్వమని సిగ్నల్ ఇవ్వండి. ట్రస్ట్ మీ నిద్ర, మీ మూడ్ అన్నీ చేంజ్ అవుతాయి. నార్మల్గా మనకు అందరూ చెప్తూ ఉంటారు కదా, నాకు అసలు ఇవాళ నిద్రే పట్టలేదబ్బా, నిద్రపోయి ఎన్ని మంత్స్ అయిందో సరిగ్గా, నాకు 3-4 అవర్స్ కంటే నిద్ర సరిగ్గా పట్టట్లేదు అంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా మీకు? స్క్రీన్. మనం పడుకునే ముందు కొన్ని అవర్స్ ముందు స్క్రీన్ చూడడం ఆపేయాలి. అప్పుడే మన ఐస్ డ్రై అవ్వకుండా ఉంటాయి అండ్ మనకి చక్కగా ప్రశాంతంగా నిద్ర పడుతుంది. సో అలానే ఇంకొక టిప్ ఏంటంటే, మార్నింగ్ లేచాక వెంటనే ఫోన్ చూడకుండా మీరు తాగే ఆ మంచి కాఫీని, ఆ మంచి వెదర్ని, సన్రైజ్ని ఎంజాయ్ చేయాలి. అలానే ఈరోజు సండే ఈవినింగ్ మనం ఈ డిజిటల్ సన్సెట్ని ట్రై చేద్దామా? ఆఫ్టర్ 8 PM, అంటే మా షో వరకు ఓకే, ఆఫ్టర్ 8 PM తర్వాత నో మోర్ నోటిఫికేషన్స్, నో మోర్ స్క్రీన్ టైం. ఓకే, అప్పటి వరకు మీరు ఇప్పుడు మేము మీకు వినిపించిపోతున్న బ్యూటిఫుల్ సాంగ్ని విని ఎంజాయ్ చేయండి అండ్ మీ మూడ్ కూడా చాలా మారిపోతుంది.

0: కొత్త బండి కొనాలనుకుంటున్నారా? మిస్సెస్ ఆగా క్రైస్లర్ మీకోసం. జీటీఏలో అతి పెద్ద షోరూమ్ విత్ టాప్ నాచ్ సర్వీస్ అండ్ హ్యూజ్ ఇన్వెంటరీ. ఇక్కడ సరికొత్త జీప్, డాడ్జ్, ర్యామ్ అండ్ క్రైస్లర్ వెహికల్స్ లభించును. అదే కాకుండా ఎన్నో ఆప్షన్స్ లో యూస్డ్ కార్స్ కూడా కొనవచ్చు. మీ వెహికల్ సర్వీసింగ్ కోసం అక్కడ సేల్స్ టీమ్ ప్రతిరోజు మరియు సర్వీస్ టీమ్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు అందుబాటులో ఉంటారు. ఇన్ పర్సన్ షోరూమ్ విజిట్ చేయొచ్చు, లేదా సరైన డీల్స్ కోసం మై మిస్సెసాగా క్రైస్లర్ .com. మిస్సెసాగా క్రైస్లర్ at 2260 Battleford Road, Mississauga.
1: హాయ్ రాధిక, ఏంది అట్లున్నావు?
2: ఏ ఇండియా మస్తు గుర్తొస్తుంది, మంచి హైదరాబాద్ ఫుడ్ తినాలనుంది. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే పోయేటట్లేము, ఏం చేద్దాం?
1: హైదరాబాదీ ఫుడా? టొరంటోలో ఒక జబర్దస్త్ రెస్టారెంట్ ఉంది, డెక్కన్ హౌస్. నాస్టా బిర్యానీ అండ్ చాయ్, డెక్కన్ తందూరి స్పెషల్స్, బిర్యానీస్, బ్రేక్ఫాస్ట్, ఇంకా మస్తు వెరైటీలు ఉన్నాయి.
2: ఇంకేంది మరి, పద పోదాం.
0: ఫర్ టేక్అవుట్, కేటరింగ్ అండ్ పార్టీ ఆర్డర్స్, డెక్కన్ హౌస్ అట్ 19 లాప్సీ రోడ్, స్కార్బ్రో. కాంటాక్ట్ 416-297-5255.
3: ఏంటి చాలా వరీడ్ గా కనిపిస్తున్నావు?
4: ఏం లేదు దీపా, నేను నా పాత బంగారు నగలు మార్చి కొత్త బంగారు నగలు తీసుకోవాలని అనుకుంటున్నా, కానీ ఇండియాకి వెళ్లేదాకా ఆగాలి.
3: ఇండియా వెళ్లేదాకా ఎందుకు? స్కార్బ్రోలో రంగనాస్ జ్యువెల్ హౌస్ ఉంది కదా, మీ పాత బంగారానికి 100% వాల్యూ ఇస్తూ నాణ్యమైన 916 గోల్డ్ హోల్సేల్ ధరలకి. సరికొత్త సింగపూర్ మరియు దుబాయ్ డిజైన్స్ ఇక్కడ ప్రత్యేకత. మన మార్నింగ్ రాగా లిసనర్స్ కి ప్రతి గ్రామ్ పైన $2 డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు.
4: అవునా? ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే న్యూ రంగనాస్ జ్యువెల్ హౌస్ కి వెళ్తాను.
5: న్యూ రంగనాస్ జ్యువెల్ హౌస్, GTA's నంబర్ 1 జ్యువెలరీ షాప్, నియర్ మార్కమన్ స్టీల్స్, 6055 స్టీల్స్ అవెన్యూ, యూనిట్ C102, స్కార్బరో. 6479472864.
6: మీ ఉద్యోగం వల్ల మీరు గంటల కొద్దీ నిలబడి పనిచేస్తున్నారా? వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఇక ఆందోళన అవసరం లేదు. మిల్టన్ లోని రైట్ గేట్ ఆర్థోటిక్స్ మీ సమస్యలకు సరైన పరిష్కారం అందిస్తుంది. రైట్ గేట్ ఆర్థోటిక్స్ స్పెషలైజెస్ ఇన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ కస్టమ్ ఆర్థోటిక్స్ డిజైన్ యూనిక్లీ ఫర్ ఈచ్ ఇండివిజువల్ బై ఎక్స్పీరియన్స్డ్ కెనేడియన్ సర్టిఫైడ్ పెడార్థిస్ట్. బయోమెకానికల్ ఇవాల్యుయేషన్స్, గేట్ అనాలిసిస్, నీ అండ్ యాంకిల్ బ్రేసింగ్, కంప్రెషన్ సాక్స్. 10 సంవత్సరాల అనుభవంతో రైట్ గేట్ ఆర్థోటిక్స్ మీ ప్రతి అడుగులో సౌకర్యం.
7: Call 905-876-1095 or visit www.rightgate.com.
8: Right Gate Orthotics, RITEGAIT. Every step with comfort.
9: చక్కటి లోకల్ ఫ్లేవర్స్ కి అడ్రస్ పక్కా లోకల్ కిచెన్ అండ్ బార్ ఓషవా. ఆస్వాదించండి నోరూరించే బిర్యానీలు, పులావ్లు, నార్త్ అండ్ సౌత్ ఇండియన్ మరియు తందూరి వంటకాలు. ఎంజాయ్ చేయండి బడ్జెట్ బిర్యానీస్, దోసాస్ అండ్ చాట్ అలాంగ్ విత్ ఫ్రీ చాయ్ ఆన్ వీకెండ్స్. ప్రీ బుకింగ్ లో మీరు 35 మెంబర్స్ వరకు ఇన్ హౌస్ పార్టీని కూడా అరేంజ్ చేస్తారు. ఫైండ్ దెమ్ అట్ 1050 సింకో స్ట్రీట్ నార్త్, ఓషవా. కాల్ 905-240-7796 ఆర్ విజిట్ పక్కా లోకల్ .ca. డైన్ ఇన్ లేక టేక్అవుట్ కోసం విజిట్ చేయండి పక్కా లోకల్. ట్రూలీ లోకల్, ట్రూలీ డెలిషియస్.
10: వసంతం సూపర్ మార్కెట్. డిస్కవర్ ఎవ్రీథింగ్ యూ లవ్ ఆల్ అండర్ వన్ రూఫ్. తాజా కూరగాయలు మరియు పళ్ళు, అలాగే ఇండియా, శ్రీలంక, కెరీబియన్ నుంచి ఇంపోర్ట్ అయిన ఫ్రెష్ ఫిష్, సీ ఫుడ్ అండ్ మీట్స్. ఇవి కాకుండా ఎవర్ సిల్వర్ వెసల్స్, క్లే పాట్స్ అండ్ గ్రైండర్స్, మరియు వైడ్ రేంజ్ ఆఫ్ ఇండియన్ అండ్ శ్రీలంకన్ గ్రోసరీస్, పూజా ఐటమ్స్ అండ్ ఐడల్స్.
11: వసంతం సూపర్ మార్కెట్, 8 Shadlock Street, మార్కం. 416-292-8585. విజిట్ వసంతం సూపర్ మార్కెట్, 8 Shadlock Street, మార్కం. లొకేటెడ్ జస్ట్ ఆఫ్ Steels Avenue between Markham Road and Middlefield Road, bringing a taste of home closer to you.
10: Inti ruchi meeku marinta cheruvaga.
12: Din tanaka din tadada taka din tanaka din din tanaka din tadada taka din tanaka din din tanaka din tadada taka din tanaka din din tanaka din tadada taka din tanaka din.

హలో అందరికి. ఎంత మంచి సాంగ్ కదా అది. ఆ సినిమా రిలీజ్ అయ్యి చాలా ఇయర్స్ అయినా కూడా ఆ సాంగ్ ఎప్పుడు కొత్తగానే అనిపిస్తుంది. అండ్ మనం ఎప్పుడు వింటూనే ఉంటాం కదా. అసలు ఈరోజు షో ఎంత ఫాస్ట్గా గడిచిపోయిందో కదా. అసలు నా ఉద్దేశంలో డేలో 24 అవర్స్ కాకుండా 30 అవర్స్ ఉండాలబ్బా, వీలైతే దానికంటే ఎక్కువే. బికాజ్ మనకున్న స్కెడ్యూల్స్కి, మనకున్న బిజీ పనులకి 24 అవర్స్ అయితే నాకైతే సరిపోవట్లేదు. మరి మీకు ఎలా ఉందో కానీ, మనం ఏ పండగ చేసుకున్నా చేసుకోకపోయినా ఒక పండగ మాత్రం జరుపుకుని తీరాల్సిందే, అదే మదర్స్ డే. నెక్స్ట్ సండే May 10th రోజు మదర్స్ డే. ఇది మనందరికీ చాలా ఇష్టమైన ఒక డే. అమ్మ అంటే కనిపించే ఒక దైవం అని ఒప్పుకొని తీరాల్సిందే. అందుకే కదా మనకి చిన్నప్పటి నుంచి అమ్మ మొదటి దైవం అని చెప్తూ ఉంటారు. అసలు మీరందరూ మీ అమ్మలకి కాల్ చేస్తూ ఉంటారా? రోజు రోజు మాట్లాడతారా, అమ్మ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పి? అసలు అమ్మ గొప్పతనం గురించి మాటల్లో చెప్పగలమా చెప్పండి. అలాంటి మన అమ్మలందరికీ రోజు కాల్ చేసినా చేయకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా, మదర్స్ డే రోజు మాత్రం వాళ్ళు మన లైఫ్లో ఎంత గ్రేట్ రోల్ని ప్లే చేశారో అనేది, అలానే వాళ్ళు వాళ్ళ వల్ల మనం ఎంత వాళ్ళం అయ్యామో అనేది ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. నీ వల్ల నేను ఇది సాధించాను, ఈరోజు నేను ఇలా ఉండడానికి నువ్వే కారణం అని మనం ఖచ్చితంగా మన అమ్మకి మనలో ఉన్న ప్రేమని, మనలో ఉన్న గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేసి తీరాల్సిందే. సో మాతృమూర్తులందరికీ మా మార్నింగ్ రాగా తరపున అడ్వాన్స్ మదర్స్ డే శుభాకాంక్షలు. అలానే ఇప్పుడు మీ అందరి కోసం ఈ సాంగ్ వచ్చేస్తుంది, మనందరికీ నచ్చిన అమ్మ పాట, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మన ఫేవరెట్ సాంగ్. విని ఎంజాయ్ చేయండి.

0: మీ మనసులో ఉన్న ఆశలు మాటలతో కాదు ఒక ఆభరణంతో బయటపెట్టండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మైన్ డైమండ్ ఫెస్టివల్లో మీకు నచ్చిన డైమండ్ జ్యువెలరీ కొనడానికి ఇదే సరైన సమయం. మీరు కొన్నే డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీలకు గోల్డ్ కాయిన్ ఫ్రీగా పొందండి. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ప్రపంచంలో ఎక్కడ కొన్నా సరే ఎలాంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీ ప్రేమని పంచడానికి హార్ట్లెండ్ టౌన్ సెంటర్ మిస్సిసాగా అండ్ కింగ్స్టన్ రోడ్ వెస్ట్ ఏజాక్స్ లలో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
1: Looking for the best dental care in Oshawa? Visit Chandy Clear Smile Dental. Convenient location tho paatu parking problems lekunda mee daggari location lo Dr. Sajan and Dr. Ramya netrutvamlo athyadhunikamaina cutting edge technology tho paatu prati treatment lo personalized care, comfort, precision and a stress free experience ni pondandi. From root canals to Invisalign and even same day emergency appointments, everything you need is right here, all under one roof. Major treatments pai varu icche 0% interest ఫినాన్సింగ్ గురించి అడగడం మర్చిపోకండి. కాల్ క్లియర్ స్మైల్ డెంటల్ టుడే అట్ 905-448-2500. దట్స్ 905-448-2500. క్లియర్ స్మైల్ డెంటల్. యువర్ స్మైల్ అవర్ ప్రయారిటీ.
2: ఏ ఏంటి చాలా వారిడ్ గా కనిపిస్తున్నావు?
3: ఏం లేదు దీపా, నేను నా పాత బంగారు నగలు మార్చి కొత్త బంగారు నగలు తీసుకోవాలని అనుకుంటున్నా, కానీ ఇండియాకి వెళ్లేదాకా ఆగాలి.
4: ఇండియా వెళ్లేదాకా ఎందుకు? స్కార్బ్రోలో రంగనాథ్ జ్యువెల్ హౌస్ ఉంది కదా, మీ పాత బంగారానికి 100% వాల్యూ ఇస్తూ నాణ్యమైన 916 గోల్డ్ హోల్సేల్ ధరలకి సరికొత్త సింగపూర్ మరియు దుబాయ్ డిజైన్స్ ఇక్కడ ప్రత్యేకత.
3: అవునా? ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్ కి వెళ్తాను.
5: న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్ GTA's number one jewelry shop near Markham & Steeles, 6055 Steeles Avenue, Unit C102, Scarborough, 647-947-2864.
6: మన స్వదేశానికి డబ్బులు పంపించడం ఇప్పుడు చాలా వేగం, చురుకు మరియు ప్రతిఫలదాయకం.
7: బ్లెమ్ ఫైవ్ ఈ వెసులుబాటు మనకి యూకే, యుఎస్, యూరోప్ తో పాటు 20 దేశాలకు పైగా లభ్యంగా ఉంది. అండ్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది కస్టమర్స్ కి నమ్మదగ్గింగా బ్లెమ్ ఫైవ్.
6: బ్లెమ్ ఫైవ్ ఎందుకు?
7: జీరోతో మినిమం ఫీజ్, వేగవంతమైన ట్రాన్స్ఫర్స్ అండ్ కాంపిటేటివ్ ఎక్స్చేంజ్ రేట్స్ తో పాటు కెనడాలో ఉంటున్న వాళ్ళకి రివార్డ్ పాయింట్స్ కూడా.
6: బ్లెమ్ ఫైవ్
7: మన మార్నింగ్ రాగా లిసినర్స్ కి ఎక్స్క్లూజివ్ ఆఫర్ కూడా ఉంది. రాగా RAAGA అన్న కోడ్ ని యూజ్ చేస్తే యు గెట్ 10% off on minimum transfer of $100 and a max cashback of over $50 on sending $500.
6: Vegam nammakam faladayakam Lemfy,
7: moving your money the right way. Next time meer Canada nundi double pampala, just one name, Lemfy.
8: Lemfy, fast money, happy homes.

வெல்கம் பேக் டு மார்னிங் ராகா அண்ட் மన స్పాన్సర్ లెంఫై. మీరు ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ చేయాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా లెంఫై యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వేగం, నమ్మకం, ఫలదాయకం మన లెంఫై. మేమిచ్చిన ఈ ఎనర్జీతో ఇంకొక ఎనర్జెటిక్ వీక్కి సిద్ధమైపోండి. ఇప్పుడైతే మంచిగా తినేసి హ్యాపీగా నిద్రపోయి రేపు వర్క్కి రెడీ అయిపోండి. అలానే మళ్ళీ మిమ్మల్ని మేము నెక్స్ట్ వీక్ షోలో కలుస్తాము. అలానే మీరు మేము చెప్పే సంగతులు, ఎంటర్టైన్మెంట్ అన్నీ వినాలంటే మా సిఎంఆర్ ఎఫ్ఎం మార్నింగ్ రాగా 101.3 ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసుకోండి. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే శ్రావ్య. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం మరింత ఉత్సాహంతో. బాయ్ బాయ్.